విహారమ పూజాది సూర్యలోచనం భూమి మేరు దీనమాది కారణం సుసేవ్య గోపాల బాల జాల చూర బాల కృష్ణమాశ్రయ శేష భోగ సాయినం విశేష భూషణోజ్వలం ఘోషమాణ ఇంద్రిణీ విభీషణాది పోషణం సూషణాకృతాంబుజం విభీషణార్చితం పదం గోపాల బాల జాల చూర బాల కృష్ణమాశ్రయ.